శ్రోతలను సునసంది గీతో గజల్ కార్యక్రమం ఆకాశవాణి రావుర్కలకెందరు అజిత్ర సునసంది కంఠచుడిపి జగజిత్ సింగ్ కంఠరు ఇకతోటి మునిచువా గజల్ పర్వతీ గజల్ శుడివా లియాకత్ అలీ అజీమ్ కొరచినారు.